చుట్టూ చొల్లి అయ్యప్పన్నమ్మ అయ్యప్పన్ చుట్టూ కాక కొత్తి కడలిట్టు ముంగా పుల్లరు ముని ఎడుతూ తట్టా పుల్లరు తట్టి.